స్తోత్రం ఆడతాడు. ఏడు ఏడు ఏడు యాక్షము నేను కొట్టింది. లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవా. విషణ్ణాహరయ సర్వే హనుమాన్ కిముపేక్షసే. విక్రమస్వ మహావేగో విష్ణూన్ స్త్రీన్ విక్రమానివ. ఏడు ఎద్దునిల్లు, నిన్ననే నమ్మికొండిరతక్కువరు నా. రాక్షసుని ఎదురు స్వసామర్థ్య నిరిగమాత్ర. ఎల్లరు స్తోత్రం.